0: అమీ అర్గోనింగ్ హెగ్గడ్ సర్వీస్ మినిట్ మీ దివి రాజ్య గడవడం గణిస్తున్న బాధ్యుర హెందునే మీదకి ప్రోగ్రామ్ తిబ్బేహణం మిగనిస్తుంది అవును రమీస్ దేవాల గుండి సీనత్ అని కేసు రిహా బేఫణ మర్హబాదన్న అతిగ్గే ఖబర అమీద్ కొనాల్ మఫానిక్ కేసు అవును ప్రోగ్రామ్ ఐకి కురియద్దాన ఇరాత్ కురి వాగ్గడ్ తిరిహా హమే అర్గుని మీదకు ఎస్ కురియద్దాన మీదలగు మే వాహక దకమ మిగెందా మౌదువకి నురక్కాతరి హాదిస తక సిహై కుల్లి కంకంగా ఫురతమ హి దేని గోయ్ ఎంగెని కియామరకం హెయే నన్నోట్ కురవము గెందో తిబేఫణ పిఎస్ఎం ఏ ఐప్ మెదవర్ కురవన్న నోట్ కొల్దవేని ఆ ఏగే ఇతురు అర్గుని మెంగే నంబర్ తినితిని
1: ದೆಹಸ್ ತಿಂವಣಾಹರು ಎಂಎ ಡಾಕ್ಟರಕಾ ಆಪ್ಟೋಮೆಟ್ರಿಸ್ಟಕಾ ಹೀವಾಗಿ ಕಮಾಯಕು ಮಸಕ್ಕತುಗ ಹರಕ್ಯಾತೆರಿವಾಣೆ ಕೂಡ ಟೀಮಕಾಯಕು ಪೆಶಿಮಿತ ತುರಕಿ ರಾಜ್ಯಗ ಲೊಲುಗೆ ಫರ್ವಾ ಫೋರುಕೊದ್ದಿನ್ಮುಗೆ ದಾಯಿರಾಯ ಇಂಗಿಲಾಬಿ ಪದಲ್ತಕೆ ಗೆನುವಿದ ತುರೆ ಲೊಲುಗೆ ಫರ್ವಾ ದಿನ್ಮುಗೆ ದಾಯಿರಾಯಿ ಮೀ ಗೌಮುಗೆ ಎಂಎ ಗಿನ ಕಸ್ಟಮರುಂ ಇಖ್ತಿಯಾರ್ ಕುರ ಎಂಎ ಮಕ್ಬೂಲ್ ನಮಕ ಆಯ್ಕೆಯ ಮಿಹಾರುಮಿ ಬಣಿವೆಫ

0: మీ తెహ్రాచేకాడు మిహార్మి గెనిస్తేనే మస్జిద్ సుల్తాన్ మొహమ్మద్ కుర్ఫానుల్ అజమ్గా మీద కురా హుకుర్న మాదుగాడు వగుతుం.
1: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.